0: ఎంగతకొట ఓయా హితంగిని అర గెదర తీన కొసై ఇదలై తీన మొకట కేలా మణి మణి
1: ప్రశ్న నెత్తు వాహన్ చని ఎక్క దే దును మావత.

0: మహిందికా పుణ్యంతం అనుమోదిత్వా చిరం రక్ఖంతు త్వం సదాతి. హెమదినాటమ సమ్మా సంబుదు సరణై.
1: సాధు సాధు సాధు. అద బృహస్పతిందా నితిఫెం ధర్మ దక్షిణావ పవత్వీమ సదా వెడమవన్నట యదును మాతలే విహారపారే శ్రీ విద్యానంద మహాపిరువెన్ విహారస్థానే విహారాధిపతి శ్రీలంకా రజరట విశ్వవిద్యాలయ మహాచార్య అతి పూజనీయ ఒలగన్వత్తే చందసిరినాయక స్వామి వహన్సేట అపి కౌరుత్ ఇన్న తనక సిట హయ్యన్ హండనగా సాధు హండక్ పవత్వమిన్ నిదుక్ నీరోగి సువచిరజీవనే హా ఉతుం ధర్మాబోధే లభేవాయిక్యా ప్రార్థనా కరము. జూలి మాసే 29 వనదా బదాదా దినేట యదెన అసల పురపసలసుక పొహో దినే వెనువెన్ నితఫిం రేడియోవ సంవిధానే కరన శ్వేత పూజా సజీవీ వెడసటహన మెవర పవత్తును లబన్నే బండారగమ కలుతరపారే శ్రీ పుణ్యవర్ధనారామ విహారస్థానే నెత్నం కౌరుద్దన్న పింగత్త పన్సల కేంద్ర కరగిన మౌలిక కరగిన ఉదయసన 6ට అష్టాంగ శీలే సమాధాన కరవీమేన్ వెడసటహన ఆరంభ කරනවා విహారాధికారి రాజకీయ పండిత అతి పూజనీయ పన్నిల తిలక స్వామిన్ వహన్సే తమై ఏ ఉత్తమ అవస్థාව సదహా వెడమవన్నే. ఇన్ననතුරు ఉదయసన 8ට సజీవీ ధర్మదేశనාව సహ ఉదయసన 9:15ට సజీవీ ధర్మ సాకච්ඡාව సిదు కరీయం సదహా అతి పూజనీయ మాతర మహింద స్వామిన్ వహన్సేగే వెడమవీమ సిద్ధవనవా. పెరవరు 11ට ధవల సంబుద్ధ పూజාව පැවැත්වීම සඳහා అతి పూజనీయ వైద్యాచార్య మెనేరిగమ ధమ్మిక స్వామిన్ వహන්සේ වැඩමවන අතර පසුරු 2ට యుగాసన కవిබණ దేశනාව සමගින් ඔබට එක්කාසු වන්නට පුළුවන් කමක් තිබෙනවා. అతి పూజనీయ తంబుత్తేగమ ధమ్మారామ స్వామిన్ వహන්සේ සමග అతి పూజనీయ కెలేగమ మహింద స్వామిన్ వహන්සේ ඒ සඳහා වැඩමවීමට నియమితයි. పసరు 4ට శ్వేత పూజ సవస ధర్మదేశనාව පැවැත්වීම සඳහා అతి పూజనీయ కందకుమరే పేమరత్న స్వామిన్ వహන්සේ වැඩමවන අතර సుపురుదు పరిధి పసరు 5:30ට ఆశీర్వాద బోధి పూజාව පැවැත්වීම සඳහා అతి పూజనీయ మందిరిగిరియే పుణ్యసార స్వామిన్ వహන්සේ වැඩමවනවා. ఇన్ననතුරුව రాత్రి 7ට రాత్రి సజీవి ధర్మదేశనාව පැවැත්වීම සඳහා මෙවර වැඩමවන්නේ అతి పూజనీయ కుట్టికులమే పేమాలంకార స్వామిన్ వహන්සේ. రాత్రి 8ට మెవరత్ ఆశీర్వాద గితెల్ మహాపాన్ పూజාව පවත්වනවා. ఎనిసా సీలు దినాట అపి ఆరాధనా කරනවා సుదు పీరిసయక్ గితెల్ పహనక్ పహన దల్వన్నట యమక్ రగెన విహారస్థానేట ఎన్న කියලා ఏ ఉతుమ్ ఆశీర్వాద గితెల్ మహాపాన్ పూజාව පැවැත්වීම සඳහා වැඩමවන්නේ అతి పూజనీయ మాపిటిగమ కుసలదమ్మ స్వామిన్ వహන්සේ. ඔබට ආරාධනා කරනවා ජූලි මාසයේ 29 වනදා බදාදා ඇසල පුරපසලසක පොහෝදා සේත පූජා වැඩසටහන සමගින් එක්කාසු වන්න බණ්ඩාරගම කලුතරපාරේ ශ්‍රී පුණ්‍යවර්ධනාරාම විහාරස්ථානයට නැත්නම් කවුරුත් හඳුනන පින්වත්ත පන්සලට පැමිණෙන්න කියලා. විහාරාධිපති අති පූජනීය කරන්නාගොඩ අමරවංශ නායක ස්වාමින් වහන්සේගේ ආශිර්වාදයෙන් විහාරාධිකාරී රාජකීය පණ්ඩිත అతి పూజనీయ పన్నిల తిలక స్వామిన్ వహන්සේ తమై అనుశాసకత్వే లబా దెన్నే. ఇతిన్ మే వెడసటహన సిద్ధ కరీమ సందహా అపివ సంబంధీకరణే కరీమ సిద్ధ కరన్నట యదునే కేడి శాంతి మహత్మే వగేమ కేడి స్వర్ణ మెనవే ఏ పిలిబందవత్ అపి గౌరవేన్ సిహిపత్ కరనవా. పురపసలొస్సక పోహో దినయన్ వల లంకావే వెడిమ భిక్షున్ వహන්සේ ప్రమాణ్యక్ వెడమవా వెడిమ గువన్ కాలయక్ వికాశయ కరన శ్వేత పూజా సజీవీ వెడసటహనక్ ඔබේ ගමේ නගරයේ ආයතනයේ විහෙර විහාරස්ථාන තුල විදේශ රටක හෝ සංවිධානය කරන්නට කැමැත්තක් දක්වනවා නම් මෙන්න මේකයි අපේ දුරකථන අංකය 0771 51 272 0771 51 272 තමයි දුරකථන අංකය. ඔය දුරකථන අංකයටම කතා කරලා ඔබ සමහර විට අටමස්ථාන වේවා සොළොස්මස්ථාන වේවා ඔබ ප්‍රදේශයේ විහාරස්ථානයක වේවා ඕනෑම සජීවී ආගමික වැඩසටහනක් විකාශය කර ගැනීම සඳහා ඇමතුමක් ලබා දෙන්නට පුළුවන් කමක් තිබෙනවා. විශ්වාසවන්තව දඹදිව සියලු සිද්ධස්ථාන ඉතාමත්ම සැදැහැතියෙන් ගෞරවයෙන් වන්දනාමාන කරන්න, ශ්‍රද්ධාවෙන් වන්දනාමාන කරන්න, විශ්වාසවන්තව වන්දනාමාන කරන්න බලාපොරොත්තුවක් තිබෙනවා නම් ඔබ අත්වැල් බැඳගන්නට ඕනේ ට්‍රැවල් නෙත් ආයතනය සමගින්, කාර්ය ශූර කාර්ය මණ්ඩලයක සේවාව සමගින් සියලු සිද්ධස්ථාන ඉතාමත්ම පැහැදිලි කර දෙමින් ඔබට අවශ්‍ය කරන ගමන් පහසුකම් සලසා දෙමින් දඹදිව සියලු සිද්ධස්ථාන වන්දනාමාන කරන්නට අවශ්‍ය කරන සියලු මඟ පෙන්වීම් සිදු කරන්නේ ට්‍රැවල් නෙත් ආයතනය. එනිසා වැඩි විස්තර දැනගන්න මෙන්න මේ දුරකථන අංක සටහන් කරගන්න 0112-863-363-0112-863-363 එවැගේම 0776-163-872 0776-163-872 තමයි දුරකථන අංක.
2: දින ව්‍යාකූල වන මිනිස් සිත් සතන් අමිල නිමල බුදු දහමේ ශක්තියෙන් සුවපත් කරනු පිණිස නෙත් පාරමිතාව ධර්ම දක්ෂිණා